0: మంగళా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి,
1: శ్రీ కౌశల్యానంద భగవానికి,
0: శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కేకే నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారోభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి సర్వసంత